0: ఇంఫాదు కు. సో ఫంగింగ్ ని మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలోకి సిసిఆర్టి స్కాలర్షిప్ అవార్డు గుక జీలిన లక్కుల డిగంజకు బల మిఫాదకు. ఇండియన్ ఆర్మీ టక్సంగ్ ఏరియాలో ఎల్ఓసి ఎల్ఏసి లు దూతీరి లాదొంగ్ టక్సంగ్ ఏరియాలో నీ మన కాదతవా లక్కుల దోనం తంగ్ ఎక్కెర ఫుడ్ ఐటమ్స్ ఒక ఎసెన్షియల్ కమోడిటీస్ దా మలవాగ్జుల కొనేలా మిఫాలిందుకు. సో అరాలు గరిగోరా లందా కామా కో కామా నమ్ లక్కింగ్ సెకండ్ నెదేదసం సోకుమ్ని దా దొంపో విలంగ గలా మోదిర్ రితేతలు గచాజిలాగునేలా మిఫాలిందుకు. సిక్స్ లక్కైన నవ ఇంటర్ క్లబ్ బాక్సింగ్ చాంపియన్షిప్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎస్ఏఐ సిటిసి సెంటర్ నహల్లగన్ లో మయూలోక రిక్సురాఫ్ గేలా రిగంజుకుబెలా మిఫాలిందుకు. సమ్ కెపిటల్ కాంప్లెక్స్ అమేచర్ బాక్సింగ్ అసోసియేషన్ ఏఏబి ఏగ అరాలోక రిరాప్ గేలా రిగంజుకుబెలా మిఫాలిందుకు. జర్దన్ మోకులు సో సెప్టెంబర్ ఫోలుగ అలు లోక నెలలోక అలు లోడింగ్ నెన తరక్ తులుగోబ 24th ఏసియన్ కెడెట్ జూనియర్ అండ్ అండర్ 21 స్టేట్ కెరాటి తేదీతో అండర్ 21 కెరాటి చాంపియన్షిప్ 2026 లిక్సుము దుకు అరుణాచల్ ప్రదేశ్ లో లిఫిన్ ఎత్తేని సెలెక్షన్ ఫకులా మిఫాదుకు. సోగా మాసం అరుణాచల్ ప్రదేశ్ గే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చోనామేన్ మిఫాలిందుకు ఒక మిస్ ఎత్తేని కంగ్రాచులేషన్ గో జిలిందుకు నెలా మిఫాలిందుకు. సరుగే తాగింగా వియూం బింతం సంకా హేబో.
1: अभी आप सुन रहे थे तागिन श्रोताओं का समाचार. अगर आप तागिन श्रोताओं के आगे के कार्यक्रमों को सुनना चाहते हैं तो आप ट्यून इन कर सकते हैं आकाशवाणी तनगर का मीडियम वेव 444.4 मीटर यानी 675 किलोहर्ट्ज तथा डीआरएम 666 किलोहर्ट्ज पर. आप बने हुए हमारे साथ आकाशवाणी तनगर का मीडियम वेव अरुण एफएम 103.1 मेगाहर्ट्ज पर, जहां हम करते हैं दिल से दिल की बात. और दोस्तों वक्त है कार्यक्रम सदाबहार का. जी हाँ दोस्तों, कुछ गाने समय के साथ पुराने नहीं और अनमोल बनते जाते हैं. तो आइए ऐसे एक खूबसूरत सदाबहार पुराने गीत के साथ कार्यक्रम की शुरुआत करते हैं. पहला गाना सुनते हैं राम तेरी गंगा मेरी फिल्म से, सुन साहिबा सुन, लता मंगेशकर की आवाज में.